0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
3: నమస్కారం శ్రోతలారా, మీ ఉదయాన్ని సంగీతంతో ముంచెత్తే

మీ ప్రియమైన కార్యక్రమం తొలి రాగాలు స్వాగతం. ఈరోజు మన ప్రయాణం పాత జ్ఞాపకాలు, కొత్త ఊపులు, మనసును హత్తుకునే పదాలు, ఇంకా ప్రేరణనిచ్చే మాటలతో సాగబోతోంది. మనం కేవలం పాటలు వినడం కాదు, ప్రతి పాట వెనుక ఉన్న కథను కూడా అనుభవించబోతున్నాం.

జీవితం ఒక ప్రయాణం, గమ్యం కాదు అనుభవమే ముఖ్యం. ఈరోజు పాటలు అన్నీ మన జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించి ఇలా ఉంటాయి. ఎన్ని ఎత్తులు పడుళ్ళు వచ్చినా ముందుకు సాగడమే అసలు విజయం.

ఒక్క పాట హిట్ అవ్వటానికి కేవలం ట్యూన్ చాలు అని కాదు, దానికి జీవం పోసే భావం అవసరం. ఈ సెగ్మెంట్లో మనం ప్రసిద్ధ పాట వెనుక ఉన్న భావాన్ని గుర్తు చేసుకుంటాం.

ఈరోజు మన స్పాట్ లైట్ ఒక గొప్ప నటుడిపై. సాధారణ పాత్రలతో మొదలై తన నటనతో కోట్లాది మనసులను గెలుచుకున్న ఆయన ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకం. తన కష్టం, తన కట్టుబాటు, ఇవే ఆయన విజయ రహస్యం.

మీకు తెలుసా, ఒకప్పుడు ఒక పాటను రికార్డ్ చేయటానికి 20 మందికి పైగా సంగీతకారులు అవసరమయ్యేవారు. ఇప్పుడేమో ఒక కంప్యూటర్తోనే ప్రపంచాన్ని ఆకట్టుకునే సంగీతం వస్తుంది. సినిమా ఎలా మారిందో చూడండి.

సినిమా ప్రపంచంలో తాజాగా ఏం జరుగుతోంది? కొత్త ప్రాజెక్టులు, కొత్త కలయికలు, ఇంకా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే అప్డేట్స్ ఈరోజు మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాం.

మీరు పడిపోవడం తప్పు కాదు, లేవకపోవటమే తప్పు. ఈరోజు మీరు ఎక్కువ ఉన్నా ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించండి. మీ కథ ఇంకా పూర్తి కాలేదే.

పాటలు మీ జీవితంలో ఒక సహచరంలా ఉంటాయి. నవ్వినప్పుడు కూడా, ఏడ్చినప్పుడు కూడా. సంగీతం మనసుకు దగ్గరగా ఉండటానికి ఇదే కారణం.

ఈ రోజు తెలుగు పదం ఆత్మవిశ్వాసం. మనపై మనకు ఉన్న నమ్మకం. ఈ ఒక్క పదం మీ జీవితాన్ని మార్చగలదు.

ఈ వారంలో టాప్ పాట మన హృదయాలను గెలుచుకున్నవి, మన ప్లేలిస్ట్లో చోటు సంపాదించినవి. ప్రతి పాట ఒక భావాన్ని, ఒక కథను మోస్తుంది.

0: ఎవడరా వాడా గెస్ట్ల కాడ నుంచొని గలీజ్గా గుట్కా తినుకుంటా?
1: మన జుబేర్ భయ్య అన్న.
2: అయితే జుబేర్ భయ్య అయితే వేస్తే గెస్ట్ల మీద పూలేయా లేకుంటే పన్నీర్ ఏందో వేయాలా? అట్లా గుట్కా తిని కూడా వెల్కమ్ వెల్కమ్ థూ అని ఉమ్ముతాడు అట్లా వచ్చిన మీద.
3: పిల్లకి కంచి పట్టు, పిల్లగాని పంచ కట్టు, మూడు ముళ్ళు నువ్వే కట్టు, ముహూర్తం వీడే పెట్టు.
1: పందిర పైన డెకరేషన్ చేయమంటున్నారు, నిచ్చం లేదు.
0: ఎక్కువ నేను ఉంగుతా ఎక్కువ.